0: రుహునట రాజరాటట సింకడగలట www.liveFM.lk
1: දැන් වෙලාව උදේ 11:00.
2: liveFM.lk

0: ఇంకా ఎలా వినసాగుతున్నాయి హతలి హై
1: లైవ్ ఎఫ్ఎం డాట్ ఎల్కే
2: మహరగమట హోమాగమట గుడగమట www.liveFM.lk